సరిగ్గా ఉదయపు వేళ 8 గంటలైంది. శ్రోతలకు శుభోదయం, నమస్కారం. ప్రత్యక్ష ప్రసారం ప్రతి శనివారం నాడు విద్యోజీ వందన 8 నుంచి 9 దాకా 94.6, 98.2 మెగాహెర్ట్జ్ మీద ఉదయపు వేళ కార్యక్రమం మన తొలి రాగాలు. Yes, indeed, మన తొలి రాగాలు అని తెలుగు కార్యక్రమం మంచి సినీ పాటలతో ప్రసారం చేస్తాం. లేచి ఉన్నారు ఈ ఉదయపు వేళ ఆన్ ది సాటర్డే మార్నింగ్, ఏం చేయాలనుకుంటున్నారు? విశేషంగా శనివారం నాడు అంటే ఇట్స్ వీకెండ్ కదా, ఇట్స్ టైమ్ టు రిలాక్స్ అండ్ ఎంజాయ్. స్పెషలీ ఒక వారం అంతా మీరు పని చేసి రిలాక్సింగ్ టైం కావాలి కదా. శనివారం నాడు అంటే ఇంటి పనులు, ఇంకా ఎన్నెన్నో పనులు చేయడానికి మీరు హడావిడిగా ఉంటారు, బిజీగా ఉంటారు. కానీ జస్ట్ రిజర్వ్ దిస్ మార్నింగ్ ఫ్రమ్ 8 to 9 టు రిలాక్స్ యువర్ సెల్ఫ్ మంచి సినీ పాటలతో. అలవాటు ప్రకారంగా శనివారం నాడు స్వామి వారికి దండాలు పెడుతూ కృతజ్ఞతలు సమర్పిస్తూ మన జీవితం సఫలంగా అవుతుందని అనే నమ్మకంతో శనివారం నాడు స్వామివారికి ఇష్టమైన రోజు, ప్రత్యేకమైన రోజు మొదలు పెడుతున్నాం మన ఈ ఉదయపు వేళ కార్యక్రమం స్వామివారిని ధ్యానిస్తూ.

ఎనిమిది గంటలు దాటి 8 నిమిషాలైంది. ఇఫ్ యు హావ్ జస్ట్ ట్యూన్ ఇన్, గెటింగ్ యు ఇన్ ది మూడ్ టు స్పెండ్ ది సాటర్డే మార్నింగ్ కదా. ఉదయపు వేళ మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం మళ్ళీ వచ్చింది మీకోసం. ప్రతిరోజులాగా ఈ రోజు కూడా విశేషంగా శనివారం నాడు ఇట్స్ లైవ్ ఫర్ యు విత్ యువర్ జీ వందన కొనసాగిస్తూ దైవ వేళ కార్యక్రమం విత్ లాట్స్ ఆఫ్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఫర్ యు. చిన్ని గుండె మంచి సినీ పాటలతో టాలీవుడ్ నుంచి. Yes, if you have any dedication above the wishes, me text messages on 5768 9007 5768 9007. Me messages pampandi leni poni inka మీరు వేచి ఉంటారు మన కార్యక్రమం విందానికి కదా. ప్రతి శనివారం నాడు లాగా ఈ శనివారం కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకుని వస్తాను మధురమైన సినీ పాటలు. స్టే ట్యూన్, కీప్ కనెక్టెడ్ మన ఉదయపు వేళ కార్యక్రమం 94.6 98.2 MHz విత్ వందన.

మంచి సినీ పాటలు తోవిందానికి We are there for you every Saturday morning, especially మీ ఆజి వందన లైవ్ ఫర్ యూ ప్రత్యక్ష ప్రసారం 8 నుంచి 9 దాకా రిలాక్స్ చేయడానికి ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి కొంతమంది తమ తిరిక సమయంలో విశ్రాంతి తీసుకోవడం

సంగీతం వింటారు, పుస్తకాలు చదువుతారు, సినిమాలు చూస్తారు, ఇంకా ఎన్నెన్నో ఆటలు ఆడటానికి విశ్రాంతి సమయంలో, ఇంకా కొంతమంది పడుకోవటానికి ఇది ఎంతో ఇష్టం. And beautiful music for you on this Saturday morning. Sagame Cheri Sagame.

ఎనిమిది గంటలు దాటి 23 నిమిషాలైంది. కొనసాగిస్తూ మన ఉదయపు వేళ కార్యక్రమం మంచి మంచి సినీ పాటలతో జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించండి, జీవితాన్ని హాయిగా కూడా గడపండి. ప్రతి క్షణం మీ జీవితంలో ఆనందించండి. ఎటువంటి పరిస్థితి వస్తే ఆనందంగా గడిపితే అన్ని అద్భుతంగా నడుస్తుంది.

జీవితమనే కసవాళ్ళు మరి ఇంకా ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది ప్రతి అనుభవం మనల్ని మరింత బలంతంగా బలంగా జ్ఞానవంతులుగా మారుస్తుంది జీవితంలో ప్రతి క్షణం అనుభవాలతో జీవిస్తూ ఉంటాం కదా ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్ 8 గంటలు దాటి 29 నిమిషాలైంది దాదాపు 1 గంట సేపు అయిపోయింది మన కార్యక్రమం ప్రసారం చేయడం ఇంకా మిగిలినది 1 గంట సేపు ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్ ఎంజాయ్ యువర్ వీకెండ్ అండ్ బిగినింగ్ టు ఫీల్ ద వింటర్ ఇస్ హియర్

జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు పాఠాలు సవాళ్లు నేర్పిస్తాయి ఆశ్చర్యాలు నవ్విస్తాయి జీవిత ప్రయాణంలో కష్టాలు పరీక్షిస్తాయి ఆశ్చర్యాలతో ప్రేరణ ఇస్తాయి కదా కొనసాగిస్తూ మన ఉదయపు వేళ కార్యక్రమం 8 గంటలు దాటి 32 నిమిషాలైంది ఇంకా కొన్ని నిమిషాల్లో మీ బర్త్డే అంకితాలు ప్రసారం చేస్తాను సో కీప్ సెండింగ్ యువర్ మెసేజెస్ ఆన్ 5768889 07

ఎవరెవరు తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే జన్మదినోత్సవ శుభాకాంక్షలు ఎంతో ఆనందంగా వీచి ఉంటారు మీ జన్మదినోత్సవం జరుపుకోవటానికి కదా ఇట్స్ యువర్ డే ఎంజాయ్ యువర్ బర్త్డే wishing you lots of happiness very good health to you and lots of beautiful things in life jeevitam safalanga avutundani ani nammakamto wishing you very happy birthday wishing a very happy birthday to Dia especially it's from Hans Priya Sean and Amaradha Happy birthday to Saras Virama. It's from Hans, Priya, Shona and Radha from Dia. Wishing happy birthday to Viloj Bangaru Kuda. Celebrating his birthday. So belated happy birthday to you. Once again, it's from Hans, Priya and Sean. Happy birthday to niece Bianca Kalichan. Once again, it's from Priya Virama. Wishing very happy birthday to you.

ఎవరెవరు తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు సో వన్స్ అగైన్ విషింగ్ యూ జన్మదినోత్సవ శుభాకాంక్షలు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే హ్యాపీ బర్త్డే టు యూ మే స్వామి వారు బ్లెస్ యూ విత్ ఆల్ ద వెరీ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్ సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు ఆల్ దోస్ సెలబ్రేటింగ్ If it's your birthday, there should be some vibes, kada. Enjoy this beautiful track, Vibe on the Lake.

సంగీత ప్రియులారా ఇట్స్ టైం టు సే బాయ్ సమయం సమీపిస్తున్నది మన కార్యక్రమం పూర్తి చేయడానికి From 8 to 9 a.m. entertaining you, Madhurami Nassini Patelitu from Tollywood Kada. So hope you have enjoyed all the songs played. Aite mana karikramam yukkantam samipistu. Vandanami dikara selavu teesukuni. Have a nice weekend. Take care. Bye-bye. Namaskaram.